వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా. ఫావన్ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ ఔర్ యహాన్ సే మై ఉక్తన్ భజన్ ప్రోగ్రామా కే సాథ్ ఆప్ సే జుడ్ గయే హై. హమ్ కార్యక్రమ్ యహాన్ సే అభీ ప్రారంభ కర్నే వాలే హై ఔర్ జో ఉక్తన్ ప్రోగ్రామా రేడియో ఫావన్ కా సర్వప్రథమ్ పహలే సభీ సునే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ జో బిమార్ హై ఉన్కే స్వస్థ మే పరివర్తన్ ఆయే జిన్కా ఆజ్ జన్మ దివస్ హై ఉన్హే శుభకామనాయే ప్రగట్ కర్తా హూ జో నౌకరీ కే లియే తయారీ కర్ రహే హై తో ఉన్కో శుభ లాభ్ ఔర్ కహా జాతా హై ఔర్ జో బచ్చే అప్నా స్కూల్ కా తయారీ కర్ రహే హై తో ఉన్హే యే కహుంగా కి గుడ్ మార్నింగ్ ఔర్ హావ్ అ నైస్ డే. మా సరస్వతీ జో బుద్ధి ఔర్ జ్ఞాన్ కే భండార్ దేనే వాలే హై ఉన్హే మత్ భూల్నా.